0: ನೆನ್ನೆ ಎಮಿ ಮಮ್ಮಿ ಅಣೆ ಹಿಂಗ ಆಮುಗೋತಿ ಗತಿ ಗೇಗೆ ಸ್ನುಬಲ ಅನಿ ತೆವಿಸ್ ಮಿಹಕು
1: ಆಹಾ ಮಿ ಗೇಗ ಸ್ತವ ಬಲ ಫಿರ್ ಮಿ ಹವಸ್ ಬಲ ದಾರಿ ವಸ್ ಬಲ ಅದ
0: ಇನಾ ನುಬಲ ಅನಿ ಇನಾ ಕಮ ಇನ್ನಂದ ಮಿ ಬಣಿ ಅಣೆ ಹಿಂಗ ಎಮಿ ಹುಂ ಹೇಲಾ ಹಿಂಗ ಉಳೆಣ್ಯ
1: ಅದೇಗ ಇನಿ ಕುಡೆ ಕೊಳೆಗ ಅನಕ ವಂತ ನಾಬುನ ಸಣ್ಣ ಸೋಣಮಾಬುನ ನುಬಲಾನ
2: ಕುಡಕೋ ಬ್ಯಾವರಿ ವೆಲಂಜಿ ಏನೇ ತಾ ಮಡುಕೊಲ್ಲ
0: అనే నెద్దో నుబలమి బిని బలం బేను నువ్వేక చోయిస్ హమ నుకున్నం చేదో ఇది మిహా హిసాబం ఏర ఎక్క సిర్రు సిర్రుం వేస్ ఇనాయం ఎవ్విస్ టీమక సపోర్ట్ కోల్దివేత
2: నుకురవే
0: ఎవరు ఆయరవే సమ బెలియకస్ నువ్వే
2: మమ్మ దేం కొమ్మిస్ దిమాలక సపోర్ట్ కూరం ఫిషిమ సపోర్ట్ కూరాని కన్నే టీషర్ట్ ఏ జర్సీ ఇన్న గోయ్ ఏ కముదియామ
0: ప్లేన్ తక్కి కొంకమిత్త రావాలా ఫోతి
2: ಮಾಕಿ ಕಮೆ ಪ್ಲೇನ್ ಕುರೆ ಫೆನ್ನೆ ದೋ ದೆನ್ ಹಮ ಆಮು ಕಂಕಂ ಒಣ್ಣಾಣಿ ದೋ
1: ಆ
2: ಕಿಹಿನ ಬಣ್ಣಿ ತಿಕೊಳು ಮೂಸು ಮಿಯದು
1: ನಿಕೊಳು ಹಮ ಅವಿಕೊಂ ಒಟ್
2: ವರ ಹೂಣು ದೋ ಮಿಕೊಳು ಸಮಯ ಕಾಲ ಗೊತ್ತ ಹಮ ಹೂಣು ಕೊಂ ಒತಿ
0: ಇಂಗ ಲವ ಜಾಲಮ ಕೊಲ್ಲಾವೆ ಮಿಗಡಿ ಗಡೋ ಹಾಲಂ ಬೇಣು ಮಣಿ
2: ಇನಾ ತಂಕುಳೆ ಕುರಿಯಶೆ ಜಿಹಿ ಫಮಿ ಒತಿ
1: ಹೇಮಗೆ
2: ಎನಿಸ್ತೇನಲ್ಲವ ಹಿಂಗೆ

0: Lunch break.
1: Lunch break. Lunch break. Lunch break.
0: Lunch break.
2: మీ ఇస్మాయిల్ అఫాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువామంతిదాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి

0: బప్పా దురువే బల్లవ
1: కేనవి దర్ఫ్ల
0: అడుగుండు బేను బప్పయ్య మీకు యాదే
1: ఏంత ఓకే అవ కేయాది బప్ప మీషిన్ అవ కేయా
0: దూం ఫతుకే ఇస్తియో మాలు కురుము అంగేగ కెన్సర్ జే హితుగే బాలిత జే స్ట్రోక్ జే ఫుప్పా మేగ కెన్సర్ జే నేవాలా నిజాముగే బలిత జెహె గొహరుగే కెన్సర్ జెహె టైప్ 2 డయాబెటీస్ జెహె
1: కీపె బప్పేత్ కియాదిని
0: కొక్కయ నుఫెన్న గొత సిర్రుం బప్ప సిగరెట్ బోకం ఇంగే కొక్క కొక్కయ వస్విస్ దువ కొక్క వరద్ దెరవే బప్ప సిగరెట్ బోతి
1: దరఫ్లా బప్ప దెందు వాహకస్ దొం ఫతేస్తు మాదన కురాను Promise, inge?
0: Koko, varang mo fa, chen.

మీ ఇస్మాయిల్ అఫ్వాన్ రంకుల నూకుల అళికుల హుదుకుల ఫెనయేది వెహియుటుం అడువామంతి దాని నువదిహ ఎకె మెగాహర్ట్స్ దివెహి ఎఫ్ఎం దొంవెలి

0: ఇషా సువానే కురంత
1: కొబ్బల
0: దివేహి బహుగా సుకుం కురే వేయ కుర్తాకి కొబా
2: అలిఫు సీను నూను తా షవియన్
0: రంగళు ఫెంవెరుం ఎమ్మె మ్యాక్ కొబ్బునాని కిహినే
2: నానే ఫుల్ ఫిల్లెవో
0: వరర్ రంగళు వెహేతా ఫెన్నిగు మేబునుమ కి కొబా
2: లిబే ఫుర్సత్ గె బేనుం హిఫు మడు కొబ్బల కి కురం కురా సువాలత్ తమి
0: మి తయారువని దివేహి ఎఫ్ఎం గెనస్తే షవియని ప్రోగ్రామ
2: షవియని ప్రోగ్రామే దివేహి బహుగా సువాలు అన్న ಕೊಂಗನ ಕಣ್ಣನಿ
0: ಕೊಮ್ಮೆ ಹುಕುರು ಅದಿ ಹೊನಿಹರು ದೋಹೆಗೆರೆ ಅಗ್ಗಡಿ ತಿರಿಹುಗ
3: ಶವಿಯ